0: మా వేలే మాలద షార్జాన కాలి రావడా
1: సుదపారా షార్జీ త సింగలార్ శమా
0: ఓహో పమీనా బజార్ దుబాయ్ కి ద షార్జా జ్యూలర్స్ దుకాన్ చి ద దుబాయ్ ఓ ద షార్జా టూల వెరైటీ మౌజూద్ దా
1: నుద్దా సివాయ
0: షార్జా జ్యూలర్స్ 0938273265
2: आप सुन रहे हैं FM 94 रेडियो दिलवर सवाबी।
3: आप सुन रहे हैं दिलवर FM 94 स्वाबी से इस्लामिक ट्रांसमिशन।
4: आप सुन रहे हैं दिलवर FM 94 स्वाबी से इस्लामिक ट्रांसमिशन।
3: रूहानी सुकून, ईमान की रोशनी और दिल को छू लेने वाले लम्हे। قرآن، سنت، اخلاقی سبق